0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఆవా ఆవా తట్టుగనం హదన్న కొట్టగనం దినన్న ఇల్సి సంస్థా స్లాబ్ బరామ్ స్లాబ్ ఎక హదన్న సిమెంతి కొట్ట 100ක් దినా గన్న అద సిట అవమ ఇల్సి సంస్థా సిమెంతి బ్యాగ్ పహక్ మిలదీగత్ బిల్పతక ఛాయా రూపయక్ నమ జాతిక హందను పత్తంకే సమగ 0779 67 67 67 అంకేట వాట్సాప్ కరన్న నతహోత్ మిస్ కాల్ ఎకక్ దెన్న కొందేసి సైతాయి
2: The Bank Sangraba, Loki Vishishtatama Banku Dasa Atarin, Commercial Banku, Sri Lankavi, Anka Iki Banku Elisa, Sreni Katakar Atar. Me Vishishtatte Labannata, Apakiri Vishwase Tabu, Oba Samata Stuti.